0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: బట్టే గారే
1: సూరకి దరది ఇన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గది
3: మేదే మన్నుకే ద్వార ఏ భూసత్

0: ఐ తేరే ఖయాలా తందానా, ఏ గోరే గాలా తందానా, ఏ రేష్మి బాలా తందానా, ఏ సోలా సాలా తందానా, ఐ తేరే ఖయాలా తందానా, హమ్ తేరే తేరే తేరే చాహనే వాలే హై, హమ్ కాలే హై తో క్యా హువా దిల్ వాలే హై.
1: దోస్తో, మహమూద్ కు పెహలా మౌకా దియా థా గుర్దత్త సాహబ్ నే CID फिल्म में. इस फिल्म के निर्देशक थे राज खोसला.